మత్యై నమోస్తు మధుసూదన వల్లభాయై, లక్ష్మ్యై నమోస్తు శుభలక్షణ లక్షితాయై, సిద్ధ్యై నమోస్తు శివసిద్ధ సుపూజితాయై, ధృత్యై నమోస్తు అమిత